0: ఫాస్ట్ దీవర్ పుర్షరత్ గారు అభిజిల పుర్షరత్ సఫలతా నహీ దిలా సకే.
1: आप सुन रहे हैं शिवा रेडियो, शांति की धुन रहे जीवन में सदा.